సర్వ కృతాంకే అంతర్జామి అప్రసంగ ప్రవ్రతే నాన కవన జానస్కోయే హర్కో నామ జం నిర్మల కర్మ సాసం దుర్మత్ మలేరియా హర్కా నామ జపో జీ సదా.

శుక్ల విజయ జీవనీయ గురు ప్రసాద్ గోవిల్లా లాఖే జనం జనం కా టూటా.